ప్రయాణిస్తాం. మీకు తెలిసినట్టుగా శ్రోతలారా, సౌందర్య లహరి అనే కార్యక్రమంలో నేను మీకు కొన్ని చిట్కాలు తెలియజేస్తాను. అయితే పడంది, చిట్కాలతో పాటలు కూడా ప్రసారం చేస్తాను కదా. ఈ తొలి పాటతో కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఇప్పుడు.

సన్స్క్రీన్ వాడటం చర్మాన్ని సూర్యకిరణాల నుంచి కాపాడుతుంది. ఇది అతి అవసరం. ప్రస్తుతం చలికాలంలో ఉన్నామని అనుకొని సన్స్క్రీన్ను స్కిప్ చేయకండి. సన్స్క్రీన్ వేయడం వాడడం ఎంతో అవసరం, విశేషంగా చలికాలంలో కూడా.

హేమంత ఋతువులో ఎక్కువ దాహం కలగదు కదా, అయినా రోజంతా నీళ్లు తాగాలి. తగినంత నీరు తాగడం వల్ల చర్మం తాజాగా తేమగా ఉంటుంది. లేకపోతే చలిని

చర్మం లో క్రాక్స్ మరి డ్రైగా మారిపోతుంది మీ చర్మం. కాబట్టి ఎక్కువగా నీళ్లు తాగాలి ఈ హేమంత ఋతువులో.

మీ సౌందర్య లహరి కార్యక్రమంలో మీకు కొన్ని చిట్కాలు ఇస్తూ ఉంటాము కదా. అయితే ఒక్కొక్కప్పుడు మనకు కోపం వస్తుంది. మీరు ఏం చేయాలంటే కోపం ఒత్తిడి తగ్గించడానికి రోజుకు కొన్ని నిమిషాలు లోతైన శ్వాస వ్యాయామం చేయండి. అయితే డీప్ బ్రీదింగ్ అనేది లాభకరంగా ఉంటుంది కోపం కంట్రోల్ చేయడానికి, మరి టైర్డ్నెస్ కంట్రోల్ చేయడానికి.

ఇంకో విషయం మీతో పంచాలని ఉంది శ్రోతలారా. ఎల్లప్పుడూ మీ గురించి మీరు మంచి మాటలు చెప్పుకోండి. మంచి మాటలు చెప్పుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, సెల్ఫ్ సెంటర్డ్ కాకుండా మీ మీద నమ్మకం మరి విశ్వాసం ఉంచుకోండి.

0: ఏ ముందు శ్రోతలారా, నేను మీకు ఒక ఆఖరి చిట్కాం తెలియజేస్తాను. అయితే రాత్రి నిద్రకు ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచి అలవాటు. మేకప్తో లేదా స్వెట్తో నిద్రించడం బాగలేదు. మీ ముఖానికి మీ చర్మానికి ఇది బాగలేదు. అయితే శ్రోతలారా, ఈ ఆఖరి టిప్తోని నేటి సౌందర్య లహరి అనే కార్యక్రమం ముగిస్తున్నాం. కార్యక్రమం విని మీకు నచ్చిందని నా నమ్మకం. ఇంకో కార్యక్రమం వరకు నేను విశ్వ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభదినం, నమస్కారం.
1: సువి సువమ్మ సువి సువి.

0: స్వరాల వేదిక.
1: శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలారా, మనైనాటి కార్యక్రమం యొక్క 20 నిమిషాల ప్రసారం అంటే సరిగ్గా రాత్రి సమయం 8:10 పూర్తి అవుతుంది అనుకుంటున్నాను. మీరు చక్కగానే మనైనాటి కార్యక్రమంలో మీ కాలక్షేపం కోసం ఎన్నుకున్న పాటలను విని బాగా మీరు మెచ్చుకుంటారు. సరే, మనైనాటి కార్యక్రమానికి తొలి పాట వింటున్న మా సంగీత ప్రియులందరికీ అంకితం ఇస్తూ శుభ ప్రారంభం చేస్తున్నాం.

శ్రోతలారా, ఈ బుధవారం జూన్ నెల 10వ తారీఖున అనుకుంటున్నాను ఉదయం నుంచి మీరు బ్రహ్మాండకరంగానే ఈ కొత్త

రోజును మొదలు పెట్టి ఉన్నారు. చక్కనైన పనులు మీరు పూర్తి చేసి ఉన్నారు. ఇంకా మనోహరమైన కాలం మీరు మీ ఫ్రెండ్స్తోనే, కుటుంబ సభ్యులతోనే మీరు గడిపి ఉన్నారు. ఇంకా ఈ రాత్రి సమయాన మన నాటి కార్యక్రమంలో కొంచెం విశ్రాంతి సమయాన మీరు హాయిగా కూర్చుని మన నాటి కార్యక్రమం వింటున్నారు. ఇక మన నాటి కార్యక్రమం కోసం చాలామంది వేచి ఉన్నారు కూడా.

సరే శోధలారా, మన ఈనాటి వారానికి అంటే జూన్ నెల యొక్క ద్వితీయ వారపు మధ్య అంటే అర్ధ భాగం వరకు చేరి ఈ బుధవారం నాడు అంటే ఇంకా మీరు పనిలో ఉన్నారు. చాలామంది విద్యార్థులు ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. ఇక మన ఈనాటి కార్యక్రమం వింటున్న మీకందరికీ అనుకుంటున్నాను

అవునండి శ్రోతలారా, మనైనాటి 20 నిమిషాల తెలుగు కార్యక్రమం ఇంకా కొన్ని నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఇక మాతో ఉన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. హరి శ్రీనివాస, శుభరాత్రి, నమస్కారం.